0: గారే గారే
1: యా దరబడే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్ట
0: గారే గారే
1: యా సూర కి దరది యా సూర ఇన్నాయా ఇదు యా
2: एक चतुर नार अम चोरे गए एक चतुर नार अम पकड़ कर रखे।